0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయోలిన్ పై శ్రీ పేరి శ్రీరామమూర్తి, మృదంగంపై శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు. కార్యక్రమంలో ముందుగా వినండి నాటరాగ వర్ణం ఆదితాళం స్వీయ రచన.
2: Listen to a Carnatic classical vocal concert by Dr. Mangalampalli Balamurali Krishna. He is accompanied on violin by Shri Peri Sriramamurthy and on mridangam by Srimati Dandamudi Sumati Rammohan Rao. Dr. Balamurali Krishna begins his concert with the self-composed Varnam in Rag Nata set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ పేరి శ్రీరామమూర్తి, మృదంగంపై శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పరమాత్ముడు వెలిగే, వాగధీశ్వరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 DTH, anytime, Indian music. You're listening to a Carnatic classical vocal concert by Dr. Mangalampalli Balamurali Krishna. He is accompanied on violin by Shri Peri Shri Ramamurthy and on Mridangam by Shrimati Dandamudi Sumati Ramohan Rao. Dr. Balamurali Krishna continues his recital with the composition of Tyagaraja Swami, Paramatmudu Veligi, in Rag Vagadhiswari set to Aditala.

0: కార్యక్రమంలో చివరిగా వినండి బేహాగ్ రాగంలో తిల్లానా ఆదితాళం స్వీయ రచన.
1: డాక్టర్ బాలమురళీకృష్ణ కంక్లూడ్స్ హిస్ రిసైటల్ విత్ ఎ సెల్ఫ్ కంపోజ్డ్ తిల్లానా ఇన్ రాగ్ బేహాగ్ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పేరి శ్రీరామమూర్తి, మృదంగంపై శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు A Carnatic classical vocal concert by Dr. Mangalampalli Balamurali Krishna. He was accompanied on violin by Shri Peri Sriramamurthy and on mridangam by Shrimati Dandamudi Sumati Rammohan Rao. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be enjoying vocal recital by Sri P. Surya Rao, supported on Mridangam by Sri B. V. S. Prasad and on violin by Srimati B. V. Durga Bhavani.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారి గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్.
1: ఫస్ట్ లిసన్ టు వందే నిశమహం, ఎ మైసూర్ వాసుదేవాచార్ కీర్తన ఇన్ రాగ్ హంసధ్వని, సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా వందే నిశమహం వారణవదనం, హంసధ్వని రాగం, ఆదితాళం, మైసూర్ వాసుదేవాచారి కీర్తన వింటారు.

0: You're listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music program, you're enjoying vocal recital by Sri P. Surya Rao.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈ నాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారి గాత్ర కచేరీ వింటున్నారు.
0: నౌ లిసన్ టు మీనాక్షి మే ముదందేహి, అ ముత్తుస్వామి దీక్షితులు కీర్తన, ఇన్ రాగ్ పూర్వి కళ్యాణి, సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు మీనాక్షి మే ముదందేహి, పూర్వి కళ్యాణి రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితులు వారి రచన వింటారు.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి హిందోళ రాగం ఆదితాళం.
2: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు A Carnatic Classical Ensemble by the Staff Artists of All India Radio Hyderabad. The ensemble begins with Rag Hindola set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు.
1: యు వర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఆన్సెంబుల్ బై ది స్టాఫ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్.
0: కళ్యాణి యమన్ రాగాల స్వరరాగ సంగమం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఇన్ రాగ కళ్యాణి అండ్ యమన్ సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి రాగం శంకరాభరణం ఆదితాళం.
1: ది ఆన్సాంబుల్ కంక్లూడ్స్ విత్ రాగ్ శంకరాభరణం సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఆన్సాంబల్ బై ది స్టాఫ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.